0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz. Me, the ladies and gentlemen, this is the one and only Toli Ragalu.
2: Shrotalaku namaskaram. Andariki mahrudayapurvaka swagatam suswagatam. Radio Manoranjan meeda prastutam meeru vintunnaru Toli Ragalu ane telugu karyakramam. Mee priyamaina karyakramam idi. Aite mee sakhi malli mee munduku vachindi. ఈ ఒక గంట మీకోసం ప్రత్యేకంగా ఈరోజు కూడా చక్కనైన సినీ పాటలతో కార్యక్రమం కూడి ఉంటుంది. మాతోనే ఉండండి ఆఖరి వరకు. 8 నుంచి 9 గంటల వరకు మిమ్మల్ని రంజింపచేయడానికి ప్రయత్నిస్తాను చక్కనైన మధురతి మధురమైన పాటలతో. మీరు సిద్ధంగా ఉన్నారా? సో హియర్ వి గో, కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

మీరు వింటున్నారు మీకు ఇష్టమైన పాటలు మనసుకు హాయినిచ్చే మాటలు కలిపిన ఒక అందమైన ప్రయాణం ఈ సంగీత యాత్రలో మీరు మాతో ఉన్నారు దీనికి మీకు చాలా చాలా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను రాబోయే పాట విశేషంగా మీకోసం

ఈ రోజు కూడా శ్రోతలారా మీకోసం అద్భుతమైన పాటలు సిద్ధంగా ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఉన్న పాటలు విని మీరు బాగా మెచ్చుకుంటారని మా ఆకాంక్ష. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా మాతోనే ఉండండి ఆఖరి వరకు. It's from 8 to 9 on 94.95.6, 98.2 MHz.

అవునండి శ్రోతలారా, ప్రతిరోజు మన రేడియో మనోరంజన్ మీద మీరు తెలుగు కార్యక్రమం వింటారు. కార్యక్రమం పేరు తొలి రాగాలు. మన టీం మీకోసం చక్కనైన పాటలు ఎన్నుకొని ప్రతిరోజు ప్రసారం చేస్తూ ఉంటారు. దీనికి మీరు చాలా ప్రేమతో వింటారు, ఎదురు చూస్తూ ఉంటారు. చాలా చాలా గొప్ప విషయం.

సార్ నిన్న నా మదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్, గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తారంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవదు.

అసలు కార్యక్రమం మధ్యలో చిన్న చిన్న సందేశాలు, మధురమైన ఆలోచనలు ఇవన్నీ మీ రోజు మరింత అందంగా మార్చడానికి ఒక ప్రయత్నం. అయితే శ్రోతలారా, మీరు చాలా ప్రేమతో మన కార్యక్రమం వింటూ ఉంటారు. చాలా చాలా కృతజ్ఞతలు మీకు.

ప్రతివారంలాగా ఈ వారం కూడా మీకోసం కొన్ని స్పెషల్ పాటలు తీసుకుని వచ్చాను. వినడానికి రెడీగా ఉండండి. అయితే కొనసాగిద్దాం ఇప్పుడు ఇప్పైన పాటతో.

శ్రోతలారా, మీ సపోర్ట్ వల్లే ఈ కార్యక్రమం ఇంత అందంగా కొనసాగుతుంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ పాటను విని మీరు తప్పకుండా ఆనందిస్తారని నా ఆకాంక్ష.

తేదీనా శ్రోతలారా, అయితే ఈ మే 15వ తేదీన మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవం శుభాకాంక్షలు మీకు. మరి ఈ తేదీన మీ పెళ్లి వార్షికోత్సవం ఉంటే శుభాకాంక్షలు సమస్త MBC టీం తరఫున.

ఈరోజు కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అయితే శ్రోతలారా, మేం ప్రతిరోజు మీకోసమే ఇక్కడే ఉంటాము, మిమ్మల్ని రంజింపచేయడానికి, మిమ్మల్ని ఆనందం, మీ వరకు ఆనందం తెవ్వడానికి.